0: మమ కిరికి బుణ్య అయ్యా సీని వెళ్ళి ముక్కు తత్తపై వెడుకులని అయ్యా మాట
1: సూపర్ డాక్టర్ ని డాక్టర్ హరియతమ కీల దీనాలి
2: Evening Drive with Chamit and Chan.